0: بسم الله الرحمن الرحيم اللهم إني أعوذ بك من الهم والحزن والعجز والكسل والبخل والجبن وضلع الدين وغلبة الرجال ماني هدوا بدكر ورسكلاك كم بدونتك هتامتك نكول دونتركما కన్నెక్కమా దహివితికమా ఫిండికమా దరనివెరికం బొడువుమా మీస్తకుంగె దుత్తురాతకుం హమ కరవరుం ఇబరస్కలాంగె రక్కా తెరికమంగెది మి అళ దుఆ దన్నవము
1: ఎంహా సదర్స్తే గసాలిస్ నువే కిలోహర్ట్స్ మీడియం వేవ్ అడ్డిహ నువే మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్
2: దివేరాజ్యేగె అడు

0: ఇస్లామీ తారిఖ్ తెరకొరవే దాతురు
1: ముఖద్దస్ తంతన ఇస్లామీ తౌసీబ్ బినా కురుంగా ముహిమ్ము దౌరెన్ అదా కుఫావా జమాంవి తంతనుగే వాహకతా
2: కమం బల్కిస్కి అస్తు రస్కం ఉతి కొం సర్హద్దె క్యాతో దెనిగన్నం ఆర్కియోలజిస్టుం వరబ్బొడు సమాకం
0: రత్త బినా కురిగోత ఇల్మం హివర్ది బింతౌకా ఇల్మం హిత్త ఫ్రాదిగై
3: ರಿಪೀಟ್
1: ಅಂಗಾರ ದುಹುಗೆ ಮೆಂದರು ಎಕೆ ಜಾರ್ ಅದೇ ಬುದ ದುಹುಗಿರಿ ಅಗ್ಗಡ ತಿರಿಯು ಎಲ್ವಾ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನೂರು ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದೇ 98 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ FM ಬ್ಯಾಂಡ್.

0: మీ అరగడి దిగడి 30 మినిట్ మీదివి రాజ్య గారు.
1: Best radio presenter competition.
2: మేము బారాత్ల కో స్పాన్సర్ కి హోల్సేల్ పాయింట్
3: ముబారాతం ఇన్సాఫ్ కో దేవాణి హసన్ హలీం నుజత్ షమీమ్ అదీ

0: ఫై పే మా ఫై
1: ఫై పే ప్రెజెంట్స్ బెస్ట్ రేడియో ప్రెజెంటర్ కాంపిటీషన్.
2: Best radio presenter competition.
3: మేము భారత్ కో స్పాన్సర్ కి హోల్సేల్ పాయింట్.
4: అంగాది ఉంగన్నాది ముని పోయి ఫిలువా దీనుగా
5: తెదువెరికం మాయకు
4: ఎక్కువెరికం మాయకు
5: ఏరువెస్ మిహారువెస్ రైతున్నాయకు రైతున్నా ఎమ్మి గాతుగా దివేరాచ్చేకి అడు
4: ఇంహా సతర్స్తేక సాలిస్ నుయ కిలో హర్ట్స్ మీడియం వేవ్ అడ్డి హనుయ మెగా హర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్
6: ರಾಜ್ಯಕ್ಕೆ ಕೊಮ್ಮೆ ಹಿಸಾಬೆ ಹುರಿಗೆಂ ಬೆಸ್ ಎಬ್ಬೆಸ್ ಅಗಿ ದೆಕ್ಕುಮ ಕಾಣುಲ ಪಿಎಸ್ಎಂಗೆ ಚೆರಲ್ತ ಫೋನು ಅಡುವ ಹಾಲ ಬಲಾಲುಮ ಫಸೇಹ ಗೊತೆ
7: ಪಿಎಸ್ಎಂ
8: ದಿವೆ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಡ ದೀನುಗೆ ಅಡು ಅದಿ ದಿವೆ ಎಫ್ಎಂ ಬೆಸ್ ಅಡುವ ಹಾಲವೇನೆ
6: ಟಿವಿಎಂ ಎಸ್ ಟಿವಿ ಅದಿ ಪಿಎಸ್ಎಂ ನ್ಯೂಸಸ್ ಬಲಾಲುವೆ
7: ಪಿಎಸ್ಎಂ
8: ಐಒಎಸ್ ಅದಿ ಆಂಡ್ರಾಯ್ಡ್ ಫೋನ್ ತಕುಂ ಡೌನ್ಲೋಡ್ ಕುರವೇನೆ
6: ಪಿಎಸ್ಎಂ
8: ಅವಹ ಫೋನ್ ಡೌನ್ಲೋಡ್ ಕೊರಪ್ಪ.

0: അതെയേ, ഹാദാ ഉഫാഫ മെത്തിരി കീന വീ അനക്ക
1: നൂനെ മാ ബൊടുക്കമെ നൂ
0: തിയുളണേക്കി കുടക്കമെ വെഗനനു തെതബുണ ബദ കൊങ്കാൽ കമെത്ത വീ
1: അല്ലേ കമെ നൂ എവ്വസ് കമകാണുലാവ സമ ഉഫാവെതാനു
0: ആ എവ്വസ് കമകാണുലാവസ് ഉഫാവെതാന ఏకమకు ఇరం మెన్ను ఆణెంగే ఆన వర రంగళం ఇరం దన్నమే
1: ఓ ఎహెంత అస్లు అస్పుణంత హమ వర పొడుకమే వేగెం మ్యులేని
0: ఏనిక కొంకమే
1: ఇంకేత దుని ఆ పారు మెను గ్యాస్ హెరుని మగే హిత జహం వేగెం దియే దెంగ ఇతుర ఫసే హను ఆన వర
0: దెంకేనే హదాని తిక్కముగ కురవేణి కొంకమే అనెక్క మలంకొళకం ఫసే అను కురవేణత
1: మలంకొళం అలాగే ఫసే అవరే మా ఫున తీరు హెరి ఫహురి
0: అస్తా ఏ ఏ కాకుత కొంతకు ఫిణమే
1: ఆరా బునంత ఏ వా ఫిరిహెన్ ఏ వా రీతి ఫిరిహెన్ ఏరా హింగుమే ಬೇಲುಮೆ ದೇದೋದು ಗೈಹುರಿ ತೂಣುಕ ಮಗೆ ಮುಳಿನ ಲಿಯಳಿ ಕೊಶಿಚ್ಚ
0: ಏ ದಿವಸ ತಣಕ
1: ದಿವಸ ಏಕಾಯಿಯಾಗಿ
0: ನಸೀಬಣ್ಣು ಕೊಂತಾಕು ಫೆನೋಣಿ
1: ಆರೆ ದಿಯ ರೆಸ್ಟೋರೆಂಟಕು
0: ಓ
1: ವಾದಿಗೆ ಆತ ಫೆನೋಣಿ ಮಸ್ ದೇಲೋ ಪಡ್ಕೋಕೆ ಮಶಾಂ ಇಂದೆವುನಿ ಪಾಲಂ ಹಿತುಗೆ ತೆರೆ ಏರು ಬಾರು ಬಾರ ಕಿಯ ಮುಂದೆ ಕೊಲ್ಲವ ಎಕ್ಕಂಗೆ ಗೇತ
0: ಕೊಲ್ಲವೇ